దశియాలా జౌతర్ల రణాయుదా కుంభకర్ణ జోడేదాయి పాత గుప్త జాలే భగవంత లక్ష్మణ్ మనే ప్రభుసి అసకరావా

సొండుతున్న వాళ్ళకేళ సార్యాని ఓ సార్యాని ఇస్తారే తగ్గేల తోరులే పెశువాని ఓ పెశువాని రమ బాయిలా అమ్మరు కేళ.